తజను తజను తజిమి తజిమి తగదిద్దాం తగదాం తగదాం తత్తరిత్తజను తగదరిత్తజను తత్తధిం తగదధిం తజం తజం తద్ధిక్రగదా తగదిమి తత్తత్తధింత తత్తధింత తగజనుత తత్తజం ది తత్తజం తద్ధి తత్తజం తజం తజం త తకిటతాం తకతాం తతాం తగడదాం.